0: మీ దీనుగాడు.
1: కీరితి రసూల సల్లల్లాహు అలైహి వసల్లమ దునియదు ఎమ్మె మతివిరి సాహిబ
2: సల్లల్లాహు అలైహి వసల్లమ.
3: బిస్మిల్లాహి రహ్మాని రహీమ్. అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి వబాద్. కిరిత్మా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హంగురామే క లష్కర్ తయార్ కురవ్వా ఇరుగా ఏ లష్కర్ నసేహ్ దివ్వా ఏ లష్కర్ గుహరిహా ఇమిన నసేహ్ దివ్వా అదీస్ కురవ్వా ఫవా బస్ఫుల్ తక్కా ఆస్ఫవే యబామీహుం ఎవ్వస్ అంగెనకు కథలను కురాటి ఎవ్వస్ ముస్కుళియకు కథలను కురాటి అది ఎవ్వస్ కుడకుజ్జకు కథలను కురాటి అది మీగే ఇతరుస్ ఇకరేఫాన్ నసేహ్ దివ్వము హదీస్ కురవాఫవా బస్ఫుల్ గుమానగ ఆస్ఫవే తియబామీహుం ఎవ్వస్ గహెన్ నుకుండాటి కొమ్మెహెన్ కండమ్మ జుబూర్ వెగెన్ నూనె ఎవ్వస్ గహెన్ నుకుండాటి అది అణుకం కొం ఉళే తంతన గెల్లును దేరి ఇకలేఫానకి ఎమ్మె హిప్పుడు తిరి ఓగావిరి మా నబియ సల్లల్లాహు అలైహి వసల్లం.
0: అషేఖ్ హసన్ తౌఫీక్.
4: ఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్న లికుల్లి దీనిన్ ఖులుఖ వ ఖులుఖుల్ ఇస్లామి అల్ హయా. మానై హమకషవరుం కొమ్మె దీనక ఖులుఖెవ్వే అది ఇస్లాం దీనుగ ఖులుఖకి లదువతి కమె.
0: ತ್ಯಬೇಫ್ಲುಂಗೆ ದೀನಿ ಹೇಲುಂತರಿ ಕಂಗಿತುರು ಕೊದ್ದನಿ ನುವದಿಹಮಿಗ ಹರ್ಟ್ಸ್.

అది మునాఫిక్ ఫిరెహ్నున్నాయి, మునాఫిక్ అంహనున్నాయి, షరీకు కురా ఫిరెహ్నున్నాయి, షరీకు కురా అంహనున్న అజాబ్ దివుమట్టకే. ఎవరన్నీ అల్లోహామెదు నుబా హీత కురా మీహున్నె నుబాగు దిమావు ముతి ఎవరంగి మంచషే. అది అల్లోహ ఎవరంగి మచ్చ కోఫా లెవ్వి, అది ఎవరెన్న లాన లెవ్వి, అది ఎవరెన్న టక నరక తయారు కురవి. ఎయి నుబావెగింవా నిమిదిమకే.

0: గడిమ్యాన్ మెందురు బారగడి అమ్మినట్ మీ దీనుగాడు మీ మెందురున మాధవకతు
1: అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్

0: మీ అరకడి మెందురు బారకడి తెరేసినట్టు మీ దీనుకాడు
1: కీరిత్ గురువాన్గి దివి తర్జమా.
2: కీరిత్ గురువాన్గు దివి తర్జమా మీద గెనస్తేని సూరత్ ముహమ్మద్ సతారవణ ఆయతం ఫషాగింగ్ ఇసూర నిమ్మ సూరతు ఫతుహు ఫషాగింగ్ ఇసూర నిమ్మ సూరతు హుజరాత్ ఫషాగింగ్ ఇసూరతుగి ఎగారవణ ఆయతుగి నియల తర్జమా విదాడు దివ్వాఫవని డాక్టర్ ముహమ్మద్ హనీఫ్.
3: بسم الله الرحمن الرحيم
4: رحمن وانت رحيم وانت الله بإسم فلوم فشاغنمي

ఎవరెన్నీ ఎవరెన్నం అల్లాహు లానల్లవి మీహున్న ఫహె ఎకలాంగే ఎవరెం బీరు కురవ్వ అది ఎవరెంగే లోత కనుకురవి.

అది మునాఫిక్ ఫిరెహ్నున్నాయ్, మునాఫిక్ అంహనున్నాయ్, షరీక్ కురా ఫిరెహ్నున్నాయ్, షరీక్ కురా అంహనున్నం అజాబ్ దివుమఠకే. ఎవరన్నీ అల్లోహామెదు నుబా హీత కురా మీహున్నె నుబాగు దిమావు ముతి ఎవరంగి మచ్చషె. అది అల్లోహ ఎవరంగి మచ్చ కోఫా లెవ్వి, అది ఎవరెన్న లాన లెవ్వి, అది ఎవరెన్న టకా నరక తయారు కురవి. ఎయి నుబావెగింవా నిమిదిమకే.

0: మీ దీలుగాడు.
1: قال رسول الله صلى الله عليه وسلم من كان يؤمن بالله واليوم الآخر فليكرم ضيفه ماني الله شاء قيام الدوهن إيمان واميها فهي ايناغ مهمانايا كمه تاشا.
0: ఎఫ్లుంగే దీని హేలుం తెరికం ఇతరు కొద్దని నువదిహ మెగాహర్ట్స్ దీని గాడు.
2: మీ అరకడి మెందుడు గమ్రా దిగడి తిరేసినట్టు మీ దీని గాడు.

0: దీని హేలం తెరికం ఇతరు కొద్దని నువ్వదిహ మెగాహర్ట్స్ దీని గాడు
1: గడిన తింగడి సాడి సస్మినట్టు మీ దీని గాడు
0: సుందర
2: అస్సలాం అలైకుం. ఎమ్మె అఫరాత్కం ఉఫావిరి వగుతకం ఎదెన్ సుందర మీ ప్రోగ్రామాకు మీదస్ మీ బద్దల్ కొల్లి హుదా. మీ ప్రోగ్రామ్గా గెనిస్తేనే అషేహ్ అలీ నజీబ్ లివ్వా తగత పబ్లిషర్స్ పబ్లిష్ కుఫవా సూరుగ్య దేవేణ మగు మీ ఫోతుగవా వాహకతక్ వాహక ధన్యవాదేని అల్ ఉస్తాజా ఆయిషతరుదా.
3: ఇస్లాం దీనుగా వతనీయత్ కురియరూమ నువత కౌమియత్ కురియరూమం హురహెన్నాళే ehen namavis mi kankan kuranjeene islami ruhegge islam din kurier umattake minu ngotaka mi kan kurakam ga wani nama e hureveni allah mistakunna e magaka tabawuma angawa fawa saaf sida tedmagun ekahirwe fae muslimunge terein islam din balikash wegen diumuge natijaya ki koba muslimunge terein islam din balikash wegen diumuge hiti natijata muslimun tahammal kuramun gendata digu muddate vejje mi hiti natijata ginave fa tafat wegen ve ege terein faahaga kolleve muhimmu bay kantattakaki miistakunnaagen kuriya diumuga iskottibe bayaki tandoru nudanna mi hunna aniya verin kamugavu islami ummai e ummatuge deena biiratte vumuge sababun e ummatuga himene sharaf verinna mai mi hunga dauru gellite mihem vumge sababun ummatuga baabaawun ufedi tandoru nudanna mihunna aniyaverin ei qawmutahuga is mihunge gotuga vete efada mihunna kiwes eba mihunge terega baabaawuma ara rong ufedi faawa bayeke munafiqunge gotaki ei muslimunge terega tibi haqiqi furatam aduwunna ki eba mihunne allahuge wahi basfulgawe
4: wa

అది మరువెఫావా బిమకి ఎవరెన్న టకా అలున్ దిరుమక ఫణువ్వాణే కముగె హెక్కెకె తిమన్రస్కలాంగే ఎ బింగండు దిరువ్వీమె. అది తిమన్రస్కలాంగే ఎ బిమున్ ఒట్టరు నెరువ్వీమె ఫహె ఎవరెన్ కా ఉళనీ ఎయిన్నే.

0: مِثْلَهُمْ بَلَى وَهُوَ الْخَلَّاقُ الْعَلِيمُ
1: ఎవరెం ఫద బయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బింగ్ హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యే నూనెకె ఎకలాంగై ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.